చాలా తేమస్ దీక్షి పోయి తూరేలా అయితే మాకు స్నేహితులని మాత మేతనే ఓయన్ కేళనే ఓకే ఓయన్ కేళనే తాంపిల్ వేరేలో సేహెబ్రి గారు నే షో షూరే దే ఓ సినమా అసత సదు డలా పనియ బనాతి మా బనాతి మా సినమా ఉంది ఏ కలై కాకా హే ఇతుర్ ఫల్ మైతా Nessa mão mais do união, aumenta. Nessa aumenta, macheco, ralo mero tanto de. Nessa gosta, né? Pois o musical, mas tu anda aí, tá contente, é muito de lá. E tá massa de lá, depois me taga as músicas. Né? Parou todo o foco sobre a música, né? Música foi um uso, né? E tá bom, tira foi um uso, né? Bela, tá. Abin amora diang, hey, contentito, okay, contentito, horas remata, video call to bobo siya, hey. Diyan sa, abin amora diyan sa, contentito, horas remata, to video call, to areta, to aretia, to pues to bobo sa, ii, mag shoot. Namas lifalita, no siya pingasita diyang, ema no in tibes ka, hey. Saya dah mak tebis ni, Pak.